కథా అష్టపది. సాధక సంగముఖోజలహోత సాసంగమాల సగలీకోత సాధక సంగమటే అభిమాన్ సాధక సంగ ప్రకట సుగయాన్

పలాయన సాసంగ అమృత గుణంగాయన సాధుక సంగ సర్వధాన గమ్మ నానక సాధుక సంగ సఫల జనమ్మ సాధుక సంగ నహి కషకాల దర్శన పేడుతు హోతనేహాల్ సాధుక సంగ కలుకత హరాయ సాధుక సంగ నరక పర హరాయ సాధుక సంగ ఇహ ఉహ సుహిల్లా సాసంగ విచ్చుర తరమిల్లా జ్యోచ్ఛాయ సోయి ఫల పావై సాధుక సంగ నా వ్యర్థ జావై పాల బ్రహ్మ సాధుర దసాయ సాధు నానక ఉదరాయ సాధు సుందరసాయ సాధుక సంగ సనోహర నావు సాసంగ హర్ కే గుణ గావు సాధుక సంగ నా మందే బసరాయ సాసంగ సర్పర్ నేసుతరాయ సాధుక సంగ లగ బ్ర మీఠా సాధు కేసంగ గట్ గడీఠా సాసంగ భయ గారి సాసంగత భయ హమారీ